మంచిమే కవలించింది, ఇవాళ మంచిమే గెలిచొచ్చాలి. జగమ్మకు తగ్గినా జగమ్మ తిరిగి ఒక తీట అనన వైసీపీకి హాయి అనన వైసీపీ తిన కూర్చో.